0: శాంతికానందక మహా అతతాయి
1: శాంతికానందక
0: మహా హతయారా
1: శాంతికానందక పరమేశ్వర మారా
0: శాంతికానందక

0: సంతకానందక మహాహత తాయ
1: సంతకానందక
0: మహాహతయారా
1: సంతకానందక పరమేశ్వర మారా
0: సంతకానందక

0: కీర్తన గాయే
1: నానక దిగంతే సాధు
0: రాఖాయ
1: సంత దరి ఆయా
0: సర్వ సుఖ నానక తే పాయా
1: నర్తక కో జీవాలన హార
0: ఓ దేవ క్రియా దార.

0: ప్రభు వెక్క చాంద దీన దయాల నాథ నాథ గోవింద గోపాల నాథ పురుఖ కారణ కర్తార
1: జో
0: జో జపే సోయ పనీత
1: రామ
0: నిర్గుణి ఆర నీచ అజాన సర్వ వికంఠ ముకుత ముఖ పాయ
1: ఏక నిమ్ కార్కే గుణ లాయ
0: అనక రాజ భోగ బడయా.